తను సంగరియా పుయంగన బసరియా అనక ఉపరియా తో మై హర హర కరియా తో సుఖ సహజరియా రహావ్ మిథన మోహరియా అనకో మేరియా విచ కుమన కిరియా సగల బటరియా బిరఖ ఇకత్తరియా బహు బందహ పరియా ఫిర సాధ సఫరియా జయ కీర్తన హరియా నానక సరణరియా ਇੱਕ ਓਅੰਕਾਰ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦ ਰਾਗ ਬਿਹਾਗੜਾ ਮਹੱਲਾ ਨੌਵਾਂ

కనుము దాము నరబరేగాంజు హర్ నర్పర పాంజు అనుకన ప్రణాము మును మనసులాము హర్ నరయ ఖండు వర్ నరయ మండు ఆన్ పవన ఆశు మున్ మన ప్రకాశు గుణగన ప్రణాము జల్ ధనము దాము అంశు జియాంగు ఆసన పాంగోపమా పారిగర్మిదారు జల్ ధన మండు దిశ పండు జల్ ధలము హంతో దిశ